0: మీ కుడకుడ దివహిరాజ్ మీ అమాం ఫస్కండు రాజ్యకి హిమే మగుతవుగయా అమా గేగేగే సిట్టింగ్ రూమ్ తోగా గౌమి ఫహరువెరిక మ్యాక్ ఉఫా ఫాళ్కురముందానే కం కషవరు మియహరుగే గౌమి ఉఫలుక పావిరు మట్టక కొమ్మె మీయకువెస్ కొమ్మెవెస్ కమిగ మష్కూలుగమున్ దానే స్కూల్ తోగే గోతి తెరేనా ఆయిలాగే పొడుంగి ఫరాతుం ముస్తక్బల్గే ఫురావరం అలవ్వన్నముందా కుడకు దిన్నా గౌమి దుహుగే మతివిరి తారీహా అసుల్తోనుల్ గాజీ మొహమ్మద్ తకుర్ఫాన్ అల్ ఔజమ్గే జిహాదుగే అగుహురి ముహిముఖం కొమ్మె అహరకువెస్ మీ దుహు కియాదేణి వకి ఉమ్మతకం నిస్పెవ్వముగే ఏ ఫహురువెరి ఇహుసాస్ ముళి కౌము ఎకీ ఎకచ్చక మడుజెహిలా రథ హుదా ఫెహి దిదాగె దశ జమావే ఏ ఎబ్బ్యావంతకమకీ అడుగుణమింగితిరేం ఎవ్విస్ మీహకు తునియే ఉఫంవముగే మా కురిన్సురిం మీ అజీజ్ ఫస్కణుక అషకిం ఫావా ఫుం ఇహుసాసిం మీ అడుగుణమింగి కాబఫ్యాంగే లేనారా కుళిఫావా కొమ్మె దివే హితిక్క అబదుమె విందు జహా కౌమిల్లుబ్బిం అర్గుట్మింగి తెరేం కొమ్మె మీహెగ్గే హితుగవెసున్న ఏకమకు ఆముకో తులుం బుణిఉళే పహక నువా ముహిము కమకామెదు విస్నాలమాహిగా ఎయి వకి కౌమకం నిస్పెవ్వుముగే హగీకి మాణ్యామెదుగ మీ మగే దివిహిరాజేపునుంగి మాణ్యామెదుగ ఎయి హమికిని అర్గుణ్మిం ఉఫం విరషా దిరిఉళే ఫస్కణుగి వాహకేన్ను ఎయి అర్గుణ్మిం వాహక దక్క ఫహురువెరి పహా ఇవే రాగుతక కొమ్మె దువకు ఎకుగ ఇహుసాస్కురా ఉఫలా హితామ మగే తివిహిరాజేబునవే హిందు ఏ సిఫవణీ మీ ఫస్కణామెదు అర్గుణ్మింగి హితుగవా ఇంతిహా అళాలు కొమ్మె చీలకుం అణి చీలక రక్కాతిరిక మ్యాక్ ఫోర్కొద్దే మ్యాంగ్ అమాణే ఓమి దువగి మీ మునాసబాగా ఉఫావిరు వగుతుకొళకం ఎదుమున్ దివిహి ఎఫ్ఎమ్ అర్గుణ్ ఆషిదా మీ బద్దలు కురి గౌమీరాగ్ మీ ప్రగామా ఎకు అర్గుణ్ మీ గౌమీతోగి మునాసబతుగ మివగుతు గెనిస్తెముందా అని మీగె కురిన్ దివి ఎఫ్ఎం ఫొనువా ఫనువా పయల్లవతం మీ హాస దత్తురు ఫషానీ ఫలాహ్ ప్రీ స్కూల్గె హాస హదియాయకుం మాలేగ ఎమ్మె దిగు తారీహెన్ ఉయిన్ అది హిదుమెత్తెరి ఎం మోససాకమవ్వా ఫలాహ్ ప్రీ స్కూలకి మీ అహరు ఫన్సాసారు ఫురి ఎత జీలేకె దివీ కుదింతకేకె హిత్తోగ ఇస్లామీ అఖ్లాగా గౌమి లోబీగె పింగా అళాదీఫవా బినాయిన్ అదర్మె మీహా హిసాబు మీ లవయా బెహే గుతుం వాహక దక్కాలమా ఫలాహ్ ప్రీ స్కూల్గె టీచర్ అమ్నత్ ఫరుదీనా ఫరువా వాహక దక్కాదాని అస్సలాం అలైకుం
1: వాలేకుం అస్సలాం
0: ఫుర్తమ సమ గౌమీ దోహగే తహ్నియా
1: మీకొడవెస్ గౌమీ దోహగే తహ్నియా హర్స్ కురా
0: ఫలాహ్ ప్రీ స్కూల్ ఫన్సా సహర్ ఫురుంగె రన్ యూబిలా గుళువాగెన్ హాస గౌమి లవెన్ మిహార్ మీ వని నెరెఫా మీ లవ మీ దోహా గుళువాగె నెరుంగె మక్సద కీ కుబెంబా
1: ఫన్సా సారి కి వరం హాస హర కవాతి స్కూల్ ని మే స్కూల్ క ఫరాతు దరివరం హిమణా గౌమ హాస హతియా ఎక్కురం బెగె ఎగుతుం గౌమి దోహా గుళిగెన్ గౌమి లవయే అని హతియా కురం బెను ఏ సాలు కొన మంగ మక్సద కి లెం హద్దవా ఫవాని గాఫ్తాల్ టి నదు సిటి అలి దోత్ అబ్దుల్లా ఆఫీఫ్ ఆఫీఫ్ బె మీ లవా గదియాలు అఫవాన్ స్కూల్ ఫన్సా సహర్ ఫురులు కమ్మా అది గౌముగ ఇస్సఫుగా ఫలాహ్ ప్రీ స్కూల్ యవాఫతి బి ధరి వరుంత లేక తక్కఫవాని సగా ఫతి రువా హురియా కమ్ మీ లవా ఫెని
0: రేడియో ఇంగ్ మీగె ఆడియో లవ గెనిస్ థింగ్ కమ్ గవియస్ మీ లవే కి వీడియో ఏ విస్ తయ్యార్ కురేఫవా లవే కుబతో మీ లవ్యాగె మీ వీడియోగే హాస్య కమకి
1: మీ వీడియో ఫెనిగెన్నాను మాలేగా పోయి ముహిమ్ముతంత అలిరస్ కెఫాన్ జియారన్ ఇస్లామీ మర్కజ్ మున్నారు మస్మార్ గటిగుతుంది సగాఫీ కంతత్త టూరిజం దారే హురి హాకంతత్త కవిస్ మీ వీడియో ఫెనిగెందాను మీ వీడియో కురేతి అమ్మ టీచరుంగే అమిల్ల విష్ణుమ టీచరు కొమ్మె సిగినక్క గుళ్ళు వేగం మంజరుతం అతా కొన్నాడు ఇది మీ వీడియో అడుగుని మిన్న నగాదేవి మెందురు టీవీ ఫలాదు మెందురు టీవీగా మసికె కురవ్వ దెబే ఫుడుంకమ్గా ముహమ్మద్ జాహిర్ హుసేన్ సమ్మా దెబే ఫుడున్న వరం హాస శుకురే దండవాళ్ళమే
0: తుత్తు కుదింతకే ఫెనిగెందా మికహల వీడియో తకకి ఏ కుదింగె పేరెంటు వెస్ అది ఆయిలా ఎంఎం వెస్ అది ఎహెం మీహు వెస్ అమ్మ బలాలం వర షౌకరివాణి వీడియో ఎక్కయ్యాకి మీ లవ అడుహా తుత్తుకు దిన్నషా బెలెని వెరిన్నం అది రాజ్యగ రయ్యితుండం మీ లవ్యాన్ దేం బేణువా మేగడు మెసేజ్ కి కుబా
1: మీ లవాగే మేగడు మెసేజ్ కి ఇస్లాం దిన దేం చెహే ముహిముఖ మా సగాఫె దిరువా అలా కొరం దేం హమ అది హెం మికం కం దూనుకం హమ హిఫె హెట్టు
0: పహు సువాలగే గొతుం హమ మీ గౌమి దోహు ఎమ్మిహా అడుహం తేన దేం బేణువా మెసేజ్ కి కుబాతు
1: ಎಮ್ಮ ಫರಿತಮ ಸಳಗಣ್ಣ ಮಿಫದ ಫುರ್ಸತೆ ದೆವ್ವೀತಿ ದಿವೆ ಎಫ್ ಎಮ್ ವರಪಡ ಶುಕುರ ದಣ್ಣವ ಎಫ್ ಎಮ್ಗೆ ಮೊಜಫರ್ ಶುಕುರ ಅದಾಕುರ ಅದು ಮಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅಡುಹ ಅಡುವೆ ಹೊಂದೇರಿನ ಶುಕುರ ಅದಾಕುರ ಅದು ಅಳಗಣ್ಣ ಸ್ಕೂಲ್ ಗದಮಕ್ಕಿ ಗೀನ ಬಯಕ್ ಮಿಲಾವ ಬೆಲ್ಲೆವು ಅದು ಮಿಲಾವ ಕಮುದಾನಿ ಕಮಫೆಸ್ ಉಮ್ಮೀದು ಕೊರ ಅದು ಮಿ ಫುರ್ಸತ್ಗ ಸ್ಕೂಲ್ಗ ಹುರಿಹ ಮೊಜಫುನ್ನ ಬೆಲೆನ್ ವೇರಿನ ವರ ಹಾಸ ಶುಕುರ ದಣ್ಣ
0: ಫರು ನಿಮ್ಮಗೆ ಕುರಿಂಗ್ ಇತರ ಕಮೆ ಫಾಹ ಕೊಲ್ಲಂ ಬೇಮಂತ
1: ಅದೇ ಅಡುಗಣ್ಣ ಮುನ್ನ ಲವ ಕಿಯಾ ದೇವಫಣಿ ಲವ ಕಿಯುನ್ ತೇರಿಯ ಲಫಾ ಫಾಯ್ಸಿವ ಲಫಾ ಫಾಯ್ಸೋ ಮಿ ಫುರ್ಸತ್ಗ ವರ ಬಡ ಶುಕುರ ದಣ್ಣ ವಾಲಂ ಬೇನ್
0: ವರ ಬಡ ಶುಕುರ ಅದಿ ಸೆಫರ್ ಗೌಮಿ ದೋಗೆ ತಹಣಿಯ ಲಹಫಾ ಫಾಯ್ಸ್ಗೆ ಆಸರುಗದ ಅಡುಂ ಮಿಲವ ಕಿಯಾದೀಫವಾಯರು ಮೀಗೆ ವಿಜುವಲ್ ನುವತ ವಿಡಿಯೋ ಎಂಫೆನಿಗೆಂದಣಿ ಎ ಸ್ಕೂಲ್ಗೆ ಮೌಸೂಮ್ ತುತ್ತು ದರಿವರುಂಗೆ ಲೋಪವೆತಿ ಮನ್ಸರ್ತಕೆಂ ಅದಿ ಮೀ ಎ ಕುದಿಂಗೆ ಮುದರ್ರಿಸುಣ್ಣ ಬೆಲೆನಿವೆರಿಂಗೆ ವೆಸ್ ಬೊಡು ಎಬ್ಬಾರ್ಲುಮಕಾಯಕು ಉಫದ್ದಾಫವಾ ವರ ಫುರಿಹಮ ಮಸಿಕ್ಕತೆಂ ಅಬ್ದುಲ್ಲೋ ಅಫೀಫ್ಗೆ ಬಸ್ತಕುಂದೀಫವಾ ಮೀ ಹದಿಯ ಅದೇ ಕೌಮಿ ದೋಹಗೆ ಶೌರ್ ಅಡುಹಾಲ್ಮಾ ಹಿಂಗವಾ

మీ ఇస్మాయిల్ అఫ్వాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువామంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి

మీహున్న మిసాలే జెస్సవి ఎవరెంగె మెదుగా దెబసుమాయ్ ఖిలాఫు ఉఫెదిఫావా ఎతంగ్ ఎత సాహిబున్నెగ్గె ఖిద్మతుగావా అళు ఫిరెహ్నకాయ్ హమ ఎమ్మె సాహిబిగ్గె ఖిద్మతుగావా అళు ఫిరెహ్నకి ఎబహీ ముమినకాయ్ ముష్రికెగ్గె మిసాలే మిసాలుగె గొతుం ఎదె మీహుం హమహమ వాణేహియే హమ్దు హురి అల్లాహశే అది కియత్త ఎవరెం కురే గిన మీ హున్నకన్నేగే.

0: Santiago.
1: మీ కుడకుడ దివహిరాజ్ మీ అమాం ఫస్కండు రాజ్యకి హిమే మగుతవుగయా అమాం గేగేగే సిట్టింగ్ రూమ్ తోగా గౌమి ఫహరువెరికమ్మకు ఉఫా ఫాళ్కురముందానికం కషవరు మీయహరుగే గౌమి ఉఫలుగ బ్యావిరుమట్టక కొమ్మె మీయకువెస్ కొమ్మెవెస్ కమిగ మష్కూవముందానే స్కూతవుగే గోతి తెరేనా ఆయనాగే పొడ్డుంగి ఫరాతుం ముస్తక్బల్గే ఫురావరం అలవ్వన్నముందా కుడకు దిన్న గౌమి దుహుగే మతివెరి తారీహా అసుల్తోనుల్ గాజీ మొహమ్మద్ తకుర్ఫాన్ అల్ ఔజమ్గే జిహాదుగే అఘోరి ముహిముఖం కొమ్మె అహరకువెస్ మీ దుహు కియాదేనే వకి ఉమ్మతకం నిస్పెవ్వుముగే ఏ ఫహురువెరి ఇహుసాస్ ముళి గౌము ఎకీ ఏకచ్చక మడుజెహిలా రథా హుదా ఫెహి దీదాగే దశ జమావే ఏ ఎబ్బ్యావంతకమకీ అడుగుణమింగి తిరేం ఎవ్విస్ మీహకు తునియ ఉఫంవుముగే మా కురిన్సురిం మీ అజీజ్ ఫస్కణుక అషకెం ఫావా ఫుం ఇహుసాసిం మీ అర్గుణమింగి కాబఫేంగి లేనారణ కుళిఫావా కొమ్మె దివే హితిక్క అబదుమ్మె విందు చహా గౌమిల్లుబెం అర్గుణమింగి తెరేం కొమ్మె మీహికి హితుగవెసున్న ఏకమకు ఆముకో తులుం బుణిఉళే పహక్క నువా ముహిము కమకామెదు విస్నాల మాహిగా ఎయి వకి గౌమకం నిస్పెవుముగే హగీకి మాణ్యా మెదుగ మీ మగే దివీరాజేపునుంగి మాణ్యా మెదుగ ఎయి హమికిని అర్గుణమింగ్ ఉవం విరషా దిరిఉళే ఫస్కణుగి వాహకెన్ను ఏ అర్గున్ మే వాహక దక్క ఫహురువెరి బహా ఇవే రాగుతక కొమ్మెదువకు ఎకుక ఇహుసాస్కురా ఉఫలా హితామా మగే తివిరాజేబునవే హిందు ఏ సిఫవణి మీ ఫస్కణామెదు అర్గున్మిగే హితుగవా ఇంతిహా అళాలుం కొమ్మె చీలకుం అణి చీలక రక్కాతిరిక మ్యాక్ ఫోర్కొద్దే మ్యాం అమాణే ఓమిదోగే మీ మునాసబాగా ఉఫావిరు వగుతుకొళకం ఎదుమున్ దివెహి ఎఫ్ఎమ్ఉన్ అర్గున్ ఆషిదా మీ బద్దలు కురి గౌమీరాగ్ మీ ప్రగామా ఎకు అర్గున్ మీ గౌమీదోగే మునాసబతుగా మీ వగుతు గెనిస్తేముందా అని మీగె కురిన్ దివెహి ఎఫ్ఎమ్ఉన్ ఫొనువా ఫనువా పయల్లవతం మీ హాస దత్తురు ఫషాణీ ఫలాహ్ ప్రీ స్కూల్గే హాస హదియాయకుం మాలేగ ఎమ్మె దిగు తారీహెంగుయిన్ అది హిదుమెత్తెరి ఎం మోససాకమవ్వా ఫలాహ్ ప్రీ స్కూలకి మియాహరు ఫన్సాసారు ఫురి ఎత జీలేకె దివెయి కుదింతకేకే హిత్తౌగా ఇస్లామీ అఖ్లాగా గౌమి లోవీగే బింగా అళాదీఫవా బినాయిన్ అదర్మే మీహా హిసాబు మీ లవయా బెహే గుతుం వాహక దక్కాలమా ఫలాహ్ ప్రీ స్కూల్గే టీచర్ అమ్నత్ ఫరుదీనా ఫరువా వాహక దక్కాదాని అస్సలాం అలైకుం.
2: వాలేకుం అస్సలాం.
1: ఫుర్తమ సమ గౌమీ దోహోగే తహ్నియా.
2: మీకడ విస్ గౌమీ దోహోగే తహ్నియా హర్స్కురా.
1: ఫలాహ్ ప్రీ స్కూల్ ఫన్సాస్ సర్ఫురుంగే రాన్ యూబిలా గుళువాగెన్ హాస గౌమీ లవెన్ మిహార్ మీవని నెరేఫా మీ లవ మీ దోహా గుళువాగే నెరుంగే మక్సద కీకుబ్బాంబా.
2: ఫన్సాస్ సార్ కివరం హాస హారకవతి స్కూల్ నిమ్మే స్కూల్ ఫరాతో దరివరుం హిమణా గౌమ హాస హతియా ఎక్కురం బెగెన్ ఎగుతుం గౌమీ దోహా గుళిగెన్ గౌమీ లవయే అని హతియాకురం బెణు ఏ సాడుగుణమంగే మక్సద కి లేం హద్దవా ఫవాణి గాఫ్తా కి నదు సిటీ అలి దోతి అబ్దుల్లా ఆఫీఫ్ ఆఫీఫ్ బె మిలవా గదియాలు అఫవాన్ స్కూల్ ఫన్సా సహల్ ఫురుల్ కమ్మా తిం గౌముగ ఇస్సఫుగా ఫలా ప్రి స్కూల్ కి అవాఫతి పి ధారి వరుంత లేక తక్కఫవాన్ సగా ఫతి రువై హురియా కమ్ మిలవా ఫెని
1: రేడియో ఇంగ్ మీగె ఆడియో లవ గెనిస్ తిం కమ్ గవియస్ మిలవే కి వీడియో ఏ విస్ తయ్యార్ కురేఫవాలవే కుబతో మిలవాగె మి వీడియో గె హాసకమకి
2: మి వీడియో ఫెనిగెనా మాలేగ హురి ముహిం ముతంత అలిరస్ కె ఫన్ జియార్ ఇస్లామీ మర్కజ్ మున్నారు మస్మార్ కడిగతుం ని సగాఫి కంతత టూరిజం దారె హురి హా కంతత కె విస్ మి వీడియో ఫెనిగెనా మి వీడియో కురేతి హమ టీచర్ ఉంగె అమిల్ల విష్ణు మా టీచర్ కొమ్మి సిగినక గుళ్ళువాగెన్ మంజరుతం అతా కొన్నాడితే మీ వీడియో అడుగుని మిన్న నాగాదేవి మెందురు టీవీ ఫలాత మెందురు టీవీగా మసిక్కె కురవ్వ దేబే ఫుల్ కమ్గా ముహమ్మద్ జాహిర్ హుసేన్ సమ్మాహు దేబే ఫుల్న వరం హాస శుకురే దాన వాళ్ళమే
1: తుత్తు కుదింతకే ఫెనిగేందా మికహల వీడియో తకకి ఏ కుదింగే పేరెంట్ వెస్ అది ఆయిలా ఎంఎం వెస్ అది ఎహెం మీ వెస్ అమ్మ బల్లాలం వర్ షౌకరివాణి వీడియో ఎక్కయ్యాగి ಮೀ ಲವ ಅಡೋಹ ತುತ್ತುಕು ದಿನ್ನಶಾ ಬೆಲೆನಿ ವೆರಿನ್ನ ಅದಿ ರಾಜ್ಯಗೆ ರೈತುಣ್ಣ ಮೀ ಲವ್ಯಾನ್ ದೇಮ್ ಬೇಣುವ ಮ್ಯಾಗಡು ಮೆಸೇಜ್ ಅಕ್ಕಿ ಕೊಪ್ಪ
2: ಮೀ ಲವಾಗೆ ಮ್ಯಾಗಡು ಮೆಸೇಜ್ ಅಕ್ಕಿ ಇಸ್ಲಾಂ ದಿನ ದೇಂಚೆ ಹೇ ಮುಹಿಂ ಮುಖ ಮಾ ಸಗಾಫೆ ದಿರುವ ಆಲ ಕೊರುನ್ ದೇಂ ಹಮ ಅದಿ ಹೇ ಮಿಕಂಕ ದೂನಕೊಂ ಹಮ ಹಿಫೆ ಹೆಟ್ಟು
1: ಪಹು ಸುವಾಲೆಗೆ ಗೊತ್ತು ಹಮ ಮೀ ಗೌಮಿ ದೋಹು ಎಮ್ಮೆ ಹಾ ಅಡು ಹೊಂ ತೇಣ ದೇಂ ಬೇಣುವ ಮೆಸೇಜ್ ಅಕ್ಕಿ ಕೊಬ್ಬ
2: ಎಮ್ಮ ಫಿರ್ತೆ ಮೈ ಸಡಗಣ್ಣ ಮಿಫದ ಫುರ್ಸತ್ತೆ ದೇವೀತಿ ದಿವೆ ಎಫ್ ಎಮ್ ವರ ಪರ ಶುಕುರ ದಣ್ಣವ ದಿಂಗ್ ಎಫ್ ಎಮ್ ಗೆ ಮ್ಯಾ ಮೋಜಫರ್ ನ ಶುಕುರ ಅದಾಗುರ ಅದಿ ಮಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅಡು ಹಾ ಅಡು ಹುಂ ತೇರಿನ ಶುಕುರ ಅದಾಗುರ ಅದಿ ಅಳುವನ್ ಮ ಸ್ಕೂಲ್ ಗೆ ದಿಮಕಿ ಗೀನ ಬೈಕ್ ಮಿಲಾವ ಬೆಲ್ಲೆವು ಅದಿ ಮಿಲಾವ ಕಾಮದಾನಿ ಕಮ ಫೇಸ್ ಉಮ್ಮಿರಿ ಕೊರ ಅದಿ ಮಿ ಫುರ್ಸತ್ತು ಗ ಸ್ಕೂಲ್ ಗ ಹುರಿ ಹಾ ಮೋಜಫರ್ ನ ಬೆಲೆನ್ ವೇರಿನ ವರ ಹಾಸ ಶುಕುರ ದಣ್ಣ
1: ಅಫರು ನಿಮ್ಮಾಂಗೆ ಕುರಿಂ ಇತುರು ಕಮೆ ಫಾಹ ಕೊಲಂ ಬೇನಂತ
2: ಅದೇ ಅಡುಗಣ ಮುನ್ನ ಲವ ಕಿಯಾ ದೇವಫಣಿ ಲವ ಕಿ ಉನ್ ತೇರಿಯ ಲಫಾ ಫಾಯ್ಸಿ ಲಫಾ ಫಾಯ್ಸ್ ಓ ಮಿರ್ ಪುರ್ಸತ್ತು ಗವರ ಬಡ ಶುಕುರ ಎತ್ತಣ್ಣ ವಾಲಂ ಬೇನ
1: ವರ ಬಡ ಶುಕುರ ಆದಿ ಸೆಫಾರ್ ಗೌಮಿ ದೋಹಗೆ ತಹಣಿಯ ಲಫಾ ಫಾಯ್ಸ್ ಗೆ ಆಸರ್ಗದ ಅಡುಂ ಮಿ ಲವ ಕಿಯಾ ದೀಫವಾಯರು ಮಿಗೆ ವಿಶುವಲ್ ನುವತ ವಿಡಿಯೋ ಎಂಫಿನಿಗೆ ದಣಿ ಎ ಸ್ಕೂಲ್ ಗೆ ಮೌಸೂಂ ತುತ್ತು ದರಿವರುಂಗೆ ಲೋಪವೇತಿ ಮಂಜರ್ತಕ್ಕೆ ಅದಿ ಮೀ ಎ ಕುದಿಂಗೆ ಮುದರಿಸುಣ್ಣ ಬೆಲೆನಿವೆರಿಂಗೆ ವೆಸ್ ಪೊಡು ಎ ಪಾರ್ಲುಮಕಾಯಕು ಉಫ್ಫದಾಫವಾ ವರ ಫುರಿಹಮ ಮಸೆಕ್ಕತೆಂ ಅಬ್ದುಲ್ಲಾ ಅಫೀಫ್ಗೆ ಬಸ್ತಕುಂದೀಫವಾ ಮೀ ಹದಿಯಾ ಅದೆ ಕೌಮಿ ದೋಹಗೆ ಶೌರ್ ಅಡುಹಾಲ್ ಮಾಹಿಂಗವಾ